ఏం పవిత్రం పునీతం గతాకం న జాతం న పాతం న మిత్రం న మంత్రే నమో ఏకతంత్రే నమో ఏకతంత్రే న ధర్మం న భర్మం న సర్వం న సాకే న భర్మం న చర్మం న కర్మం న వాకే న సత్ర